ఈతనేట కుడుపు తడ్పె బట్టి ఉందిన పూర బూరులెడ నెయ్దు బేలె మల్పునకు నొట్టుగు పాతిర కతెకెండరు. పాతిరన్ నడపాదు కొర్నారు ఎడ్వర్డ్ లోబో తొక్కోటు. ఇడగు ఈ కార్యక్రమం ముగిండు మాతిరిగ్ల సొల్మిలు కేనందుప్పుల రేడియో సారంగ్ 107.8 FM ఉందు రంగు రంగుదా బతుక్.